0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి లహరి కొలచల గానం వింటారు. వాద్య సహారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి నీదు మహిమ పొగడ నాతరమ, హంసానంది రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతర్ కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati Lahari Kolachela. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam. Srimati Lahari begins her vocal recital with a composition of Muttayya Bhagavathar, Needu Mahima Pugada Natharama, in rag Hamsanandi, set to Aditaal.

0: హంసానందిరాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి విన్నారు.
1: యు హర్డ్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ్ హంసానంది.
0: ఇప్పుడు వినండి కురంజ రాగంలో నారాయణ తీర్థ తరంగం, మాధవ మాధవ కృష్ణ మిశ్రచాపు తాళం.
1: నౌ లిసన్ టు ఎ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజీ. మాధవ మాధవ కృష్ణ సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం విన్నారు.
1: దట్ వాజ్ అ తరంగం ఆఫ్ నారాయణ తీర్థ ఇన్ రాగ్ కురంజి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి లహరి కొలచల గానం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Karnataka classical vocal recital by Srimati Lahari Kolachala. She was accompanied by Shri M. Suryadeepthi on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
0: Meeru vintunnaru Bharatiya Shastriya Sangeetani nirantaram meeku andinche pratyeka sangeetha sravanti ragam. Karnataka Shastriya Sangeetha karyakramamlo Shri P. Jay Bhaskar mridanga live vinyasam intu vaadya sahakaram వేణువుపై శ్రీ వి నాగరాజు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చతురస్ర జాతి త్రిపుట తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a laya vinyasam on mridangam by Shri P. Jay Bhaskar with refrain on flute by Shri V. Nagaraju. Listen to చతురస్ర జాతి త్రిపుట తాళం.

0: చతురస్ర జాతి త్రిపుట తాళంలో మృంగ లయ విన్యాసం విన్నారు.
1: దాట్ వాస్ ఎ లయ విన్యాసం ఆన్ మృదంగం ఇన్ చతురస్ర జాతి త్రిపుట తాళ్.
0: కార్యక్రమంలో చివరిగా వినండి సంకీర్ణ చాపు తాళంలో మృదంగ లయ విన్యాసం.
1: శ్రీ పి జయభాస్కర్ కంక్లూడ్స్ హిస్ లయ విన్యాసం విత్ సంకీర్ణ చాపు తాళ్.

0: సంకీర్ణ చాపుతాళంలో మృదంగ లయ విన్యాసం విన్నారు.
1: యు హర్డ్ ఎ లయ విన్యాసం ఆన్ మృదంగం ఇన్ సంకీర్ణ చాపుతాళ్.
0: కర్ణాటక స్త్రీ సంగీత కార్యక్రమంలో శ్రీ పి జయభాస్కర్ మృదంగ లయ విన్యాసం విన్నారు. వాద్య సహకారం వేణుపై శ్రీ వి నాగరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: యు లిస్నింగ్ టు ఎ లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్ విత్ రిఫ్రెయిన్ ఆన్ ఫ్లూట్ బై శ్రీ వి నాగరాజు.

0: Concluding today's program, listen to a kirtana, Pahimam Sri Raja Rajeswari.
1: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో చివరిగా మీరు వినండి పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన.

0: Ragam 24/7, anytime Indian music. In today's devotional music program, you have heard Siva Mahima Stotram, Kanakadhara Stotram, and Kirtana, Pahimam Sri Raja Rajeswari. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: Mirintavarku Bhakti Sangeeta Karyakramamlo Siva Mahima Stotram, Kanakadhara Stotram, పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది. ఘూర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He is accompanied on violin by Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Kshitar in Raag Ghurjari set to Aditaal.
1: Karnataka Sastri Sangeeta Karyakramamlo Shri P.V.S. Seshaya Sastri Gatra Kacheri Vintaru. సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గుణిజనాది. ఘూర్జరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. Shri Seshaya Sastri begins his vocal recital with Gunijanadi, a composition of Muthuswami Dikshitar in Raag Ghurjari set to Aditaal.

0: ఇప్పుడు పందువరాళి రాగంలో భద్రాచల రామదాసు కీర్తన ఎన్నగాను రామభజన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామభజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాసు ఇన్ రాగ్ పందువరాళి, సెట్ టు రూపకతాళ్.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి శంకురు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళ త్రిశ్రగతి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే పూర్ణచంద్రిక రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీస్ అకంపనీడ్ ఆన్ వైల్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు శ్రీ రంగనాథం ఉపాస్మహే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పురహర నందన ఆదితాళం.
1: నౌ లిసన్ టు పురహర నందన, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ హమీర్ కళ్యాణి సెట్ టు ఆది.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయారోహణేశం మృగతాళం.
1: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ కాయారోహణేశం, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి, సెట్ టు

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by Akashavani Hyderabad for Ragam 24/7 DH, anytime Indian music.